గోపగౌళణి దేవుని ఆధునరాస కేళసిదు వృందావని గోపగౌళణి దేవుని ఆధున్